కరుత అనంద పయా సిమృత సుఖారు జప్ జప్ నామ గోవింద కా పూర్ణ విచార చరణ కమల.